0: నమస్తం కృపాలే
1: నమస్తన రూపే నమస్తం
0: నమస్తంగా పేకే నమస్తంగా లేకే
1: నమస్తన కాయే నమస్తన జాయే
0: నమస్తంగా గంజే నమస్తంగా పంజే
1: నమస్తన నామే నమస్తన ఠామే
0: నమస్తంగా కర్మం నమస్తంగా తర్మం
1: నమస్తన నామ నమస్తన ధామన్
0: నమస్తంగా జీతే నమస్తంగా పీతే
1: నమస్తన బాయే నమస్తన డాయే
0: నమస్తంగా నీళ్ళే నమస్తంగా నాదే
1: నమస్తన చేతే నమస్తన గాదే
0: నమస్తంగా గంజే నమస్తంగా పంజే
1: నమస్త ఉదారే నమస్తన పారే
0: నమస్తం సుయక నమస్తం అనేక
1: నమస్తన బుద్ధే నమస్తన జుపే.